0: విశ్వగురు మహామండలేశ్వర పరమన్ స్వామి మహేశ్వరానంద గురుజీ గురుదేవ
1: కీ జై. నమ నైశ్వర స్వామి అర్థాత్ గురుజీ మహారాజ్ కీ జై.
0: హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫస్ట్ టైం హియర్? నో వన్? టు యువర్ ఫస్ట్ No, I mean in our satsangs.
2: Myslím, kto ste tu prvýkrát akože na satsangu?
0: None. Okay, cool. Okay, so enjoying it? I mean, if you are here again, that means you liked it first time.
2: A užívaš si to tu? Teda myslím, že keď si tu opäť, takže si to teda užívaš.
0: Just was checking who's running away. Translation. Just was checking who was not going to come back, okay.
2: Len som kontroloval, kto už sa možno nevráti.
0: Which one?